0: విగ్రహం సమస్త దూషణాపాం నమామి
1: ఇందిరాపతిం
0: సుఖాకరం సతాం గతిం భజే సశక్తి సానుజం సజీపతి ప్రియానుజం త్వదంగ్రి మూలయేన భజంతి హీనమత్సర పతంతి నో భవర్ణవే వితర్క వీచి సంకులే వివిక్త వాసినః సదా భజంతి ముక్తయే ముదా నిరస్య ఇంద్రియాదికం
1: ప్రయాంతి తే
0: గతిం స్వకం తమేకమద్భుతం ప్రభు నిరీహమీశ్వరం విభుం జగద్గురుం చ శాశ్వతం
1: తురీయమేవ కేవలం
0: భజామి భావవల్లభం కుయోగినాం సుదుర్లభం స్వభక్త కల్పపాదపం సమం సుసేవ్యమన్వహం అనూపరూప భూపతిం నతోహమురవిజాపతిం ప్రసీద మే నమామి తే పదాబ్జ భక్తి దేహి మే పఠంతి ఏస్తవం ఇదం నరాదరేణ తే పదం వ్రజంతి నాత్ర త్వదీయ భక్తి సంయుతాః హరిః ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం.

రాజ్యమాధిపత్యమయం సమంతపరియాయై స్యాత్ సార్వభౌమః సార్వాయుషాన్ తాదాపరార్ధాత్ పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరాటితి తదప్యేష శ్లోకో విగీతో మరుతః పరివేష్టారో మరుత్తస్యావసన్ గృహే ఆవిక్షితస్య కామప్రేర్ విశ్వే దేవా సభాసదైతి ఓం విశ్వతశ్చక్షు

0: ఆద్యనవధికా అతిశయ అసంఖ కళ్యాణ గుణగణం అప్రమేయ కృపారత్నాకరం భగవంతం
1: శ్రీరామచంద్రం శరణమహం ప్రపద్యే.
0: ఓం అప్రమేయ కృపారత్నాకరాయ భగవతే శ్రీరామచంద్రాయ నమః.